వల్లల్లమ్మా కళ్ళంగా వెర్రలు కొట్ట వెళ్ళంగ గొరికిలిక్క ముందిరిగా నా కోన కొబ్బర కొయ్యాక కయ్యా ముయ్యా వల్ల మాటికి నా రుర్రు అక్కర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా